వెల్కమ్ బ్యాక్ ట్యూన్ కుచ్చింది మ్యూజికల్ యూర్ 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ దల్సే దిల్ తక్రి రేడియో హోమ్ సఫర్ సాగర్ అచ్చి ఆపణక సైత సో చల్చి కిచి కథా కిచి గీత ఫ్రెండ్స్ ఆమ జీవన రే కేతె లోక ఆసంతి పుణి చాలి జాంతి కిచి కిచి బంధు అచ్చంతి జో మనే దూరరే థాయి మధ్య సబుబెళె పాఖరే థిబా బెళె లాగంతి ବର୍ଷ ବର୍ଷ ଧରି କଥା ନ ହେଲେ ମଧ୍ୟ ହଠାତ୍ ଗୋଟେ ଫୋନ୍ କଲ୍ରେ କଥା ଆରମ୍ଭ ହୁଏ ଆରେ କେମିତି ଅଛୁ ଆଉ ଲାଗେ ଯେମିତି ସମୟ କେବେ ବି ଆଗକୁ ବଢ଼ି ନାହିଁ ହଁ ବନ୍ଧୁତ୍ୱର ସବୁଠାରୁ ବଡ଼ ସୌନ୍ଦର୍ଯ୍ୟ ହେଉଛି ସେଠାରେ କୌଣସି ଅଭିନୟ ନଥାଏ ନିଜର ଦୁଃଖ ଖୁସିକୁ ଭୁଲି ଆଉ ସଫଳତା ସବୁକିଛି ନିର୍ଭୟରେ ଭାଗ କରିହୁଏ ହସରେ ସାଥୀ ହେବା ଲୋକ ଅନେକ ମିଳିଯାଆନ୍ତି କିନ୍ତୁ ଲୁହର ସମୟରେ କାନ୍ଧ ରଖୁଥିବା ଖୁବ୍ ବନ୍ଧୁ କମ୍ ମିଳିଥାନ୍ତି ତ ଫ୍ରେଣ୍ଡସ୍ ଆଗକୁ ଏ ସମ୍ପର୍କରେ ଆହୁରି କଥା ହେବା କିନ୍ତୁ ଶୁଣିବା ବ୍ୟୁଟିଫୁଲ୍ ଟ୍ରାକ୍ଟେ ଷ୍ଟେ ଟ୍ୟୁନ୍ଡ